స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వహస్తక నామేన ఫలయౌ ఉదావు కరాన్ని కనెక్కన